0: a través de la...
1: స్టైల్ షేర్ తోని యాక్షన్ చేసిండు. అసెంబ్లీలో స్పీచ్ అంతా అయిపోయినాక సార్ మీరు పర్మిషన్ ఇస్తే.
2: Vishwasi.